శుద్ధ దేవదూతి అంత మహాపాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అంత సదాకాలే సదాకాలేట మహిమేమేవ సీలు స్వర్గముల వెనవాసే కర్ణ శుద్ధ దేవదూతి అంత ఉపహర్షే శుద్ధై శుద్ధ అయి కియమిన్ దివారే దేఖి నునవత్వా గాయనా కరణోయ తున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెనవాసే కర్ణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసత్వ దశ దశాత్మర దశ దహసత్వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమీ ఒబ వహన్సే శుద్ధాయి ఒబ వహన్సే శుద్ధాయి